0: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station.
2: RM3 Manoranjan Radio.
0: Toli Ragalu, Toli Ragalu. శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. తొలి రాగాలు తెలుగు కార్యక్రమంలో మా వందనాలు స్వీకరించుకోండి. సరిగ్గా ఉదయం 8 అయింది. ఎవరెవరు ఈ సమయం మీ రేడియో సెట్ పక్కన కూర్చుని కార్యక్రమం వింటున్నారు, అండ్ ఎవరెవరు ఈ సమయం హాయిగా మీ కారులో మనైనాటి కార్యక్రమంలో ట్యూన్ చేసి ఉన్నారు, అనేక ధన్యవాదాలు. స్వీటెస్ట్ లిసనింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనైనాటి కార్యక్రమంలో ఇంకా మనం అమూల్యమైన సమయాన్ని వ్యర్థం చేయకుండా మాటలతోనే సరే వినండి మనైనాటి ప్రసారం యొక్క తొలి పాట, డెడికేటెడ్ టు ఆల్ అవర్ స్వీట్ లిసనర్స్ అవుట్ దేర్.

So, ladies and gentlemen, ఈ ఉదయపు సమయాన మనమందరం చెప్పవచ్చు ఈ కార్యక్రమం యొక్క టీ లేదా కాఫీ బ్రేక్ శుభ సమయాన. ఇప్పుడు మీరు మీకు ఇష్టమైన కార్యక్రమం కోసం ఎదురు చూసి ఉన్నారు. ఇంకా మనం సరి అయిన సమయానికి చేరి ఉన్నాం. మీరు బాగా గమనిస్తే మనం వారం యొక్క మధ్య రోజు అంటే గురువారం వరకు చేరి ఉన్నాం. కొందరు అంటారు ఈ గురువారం ఇది వారానికి యొక్క ముగింపు యొక్క సూచనగా వస్తుంది. అంటే ఇంకా ఒక రోజుల్లో మనం ఇంకా ఈ శుక్రవారాన్ని దాటి మనం చేరుతాం ఒక విశేషమైన వీకెండ్ యొక్క రెండు రోజులు. ఇంకా ఉత్సాహంగా మనం అందరం ఉన్నాం. అండ్ చక్కనైన మనోహరమైన పాటల యొక్క యాత్ర కలసిగా చేస్తున్నాం. స్వీటెస్ట్ లిసనింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఆన్ 94, 95.6 and 98.2 మెగాహెర్ట్జ్.

मैंने शोतलारा प्रति रोजु अदे उद्देशम तोने कोत्त सूर्य किरणालु माकु कोत्त अवकाशम जीवितमलो इस्ताडु अंते मरोकंडी ई रोजुना मीरू मी फ्रेंडु मी होस्टु राजेंद्र तोने उंटारु अंते टिल नाइन ऑन मी किष्टमैन तोली रागालु मरोकंडी सूर्युडु प्रति रोजु कोत्तगाने उदयिस्ताडु अला माकु प्रति रोजु ఒక కొత్త ఆశతోనే మొదలు పెట్టాలి మాకు ఈ కొత్త అవకాశం నిన్నటి బాధలు నిన్నటివే ఒక పక్క పెట్టుకోండి ఈరోజు అవకాశాల యొక్క రోజుగా మొదలు పెట్టండి

ప్రియమైన శ్రోతలారా, మన ఈనాటి కార్యక్రమం మనం కొనసాగిస్తున్నాం. అంటే ఎవరెవరు ఈ సమయం కారులో వెళ్తున్నారు, కార్యక్రమం వింటున్నారు, అనేక అనేక కృతజ్ఞతలు. అసలు ముందున్న వాహనానికి దూరం ఇవ్వండి. అంటే అలాగే జీవితంలో కూడా కొన్ని విషయాలకు కొంత సమయం ఇవ్వండి. అప్పుడు ప్రయాణం కూడా అంతే ఈజీగా ఉంటుంది, జీవితం కూడా అలానే అంత అందంగా ఉంటుంది. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, హోపింగ్ దాట్ ఈరోజు మొత్తం ఈ గురువారం మీరు పని మీదైనా సరే, విద్యార్థులు చాలామంది ఉన్నారు మీ కళాశాలల్లోనైనా సరే, ఎక్కడైనా సరే, ఇంట్లో కూడా ఏం పర్వాలేదు, వచ్చిన నవ్వుతోనే ఆనందంతోనే ఈరోజు మీరు మొదలు పెడితే మీరు చూస్తారు ఈ దినమంతా రోజంతా యొక్క శుభాంతం వరకు అలానే మీరు ఆడుతూ పాడుతూ చిరు నవ్వుతోనే మీరు ముగిస్తారు.

So, ladies and gentlemen, just to remind you, it's your morning show happening here. Mana RM3 radio channel 94.96 and 98.2 megahertz mida anukuntunnanu. Ee roju mana karyakramam yokka shubha prarambham nunchi ippati varaku ennukunna paatalu meeru vini baaga mechukuntunnaru. Ante marokandi happy gaane undandi. Ee roju mee mukhamlo aa chirunavvu mottam dinamanta undali. మీ చుట్టూ ఉన్న ముగ్గురు సంతోషపడడం మీరు కూడా సంతోషపడతారు. మీరు ఒక మంచి మాట మాట్లాడితే మరొకండి ఎవరో ఒకరి రోజు అందంగానే మారుతుంది. సో జస్ట్ కీప్ స్మైలింగ్, నో వరీస్ అండ్ బీ హ్యాపీ.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎవరెవరు మన నాటి కార్యక్రమంలో ఈ సంగీత ప్రయాణంలో మమ్మల్ని జాయిన్ చేయలేదు, ఇంకా సుతూరగాలు రండి. ఇంకా మీ శ్రవణానందం కోసం మనం ఇంకా మన పాటల భాండారం నుంచి చక్కనైనవి పాటలు మీకోసం ఎన్నుకొని చేరి ఉన్నాం. అండ్ మరొకండి, కొత్తగానే మన ఒక కొత్త నెల జూన్ నెలలో ప్రవేశించి ఉన్నాం. సో అనుకుంటున్నాను ఏ విధంగా మనం బ్రహ్మాండకరంగానే చక్కగానే మే నెలను మనం దాటి ఆనందపూర్వకంగానే ఈ కొత్త జూన్ నెలలో ప్రవేశించి ఉన్నాం. సో అనుకుంటున్నాను హాయిగానే మన ఈనాటి కార్యక్రమంలో మీరు చక్కనైనవి పాటలు వింటూ ప్రతిరోజు మీరు మనం కలిసిగా ఈ జూన్ నెలను కూడా దాటుతాము.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ ఉదయం, ఈ ప్రత్యేకమైన జూన్ యొక్క 4వ తారీఖున ఆకాశం కూడా ఎంతో ప్రశాంతంగానే కనిపిస్తోంది. ఇక్కడ విశేషంగా స్టూడియోలో బయట ఉన్న వాతావరణం ఇలా ఉంది. మీరు చెప్పండి, ఎలా ఉంది మీ గ్రామంలో, మీ ప్రాంతంలో? మబ్బులైనా లేకపోయినా మన మనస్సుల్లో సూర్యుడు ఉదయిస్తే మాకు చాలు. అంటే కారులో వెళ్తున్న ప్రతి ఒక్కరికి, ఇంట్లో హాయిగా కూర్చుని నాటి కార్యక్రమం వింటున్న మీకందరికీ ఇంకొకసారి మీకు ధన్యవాదాలు చెప్పే ఒక సదవకాశం. లెట్స్ డెడికేట్ ది నెక్స్ట్ పాట టు ఆల్ అవర్ స్వీటెస్ట్ లిసనర్స్ అవుట్ దేర్.

దట్స్ ఇట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ప్రతి ఒక్క ప్రారంభానికి ఒక అంతం కూడా ఉంటుంది. అదేవిధంగా కొన్ని నిమిషాల్లో మన ఈనాటి కార్యక్రమం గదియారపు మూళ్ళు సూచిస్తున్నట్టుగా పూర్తి అవుతుంది అనుకుంటున్నాను. చక్కగానే మీరు బాగా మెచ్చుకున్నారు మన ఈనాటి మనోహరమైన సంగీత యొక్క యాత్ర. తప్పనిసరిగా దైవ యొక్క అనుగ్రహాలు ఉంటే మళ్ళీ కలుద్దాం. సో టిల్ దెన్ యు టేక్ కేర్ అండ్ హావ్ అ వెరీ గుడ్ థర్స్డే. బాయ్, నమస్కారం.

సార్ మీ నన్న అనదానికి నేను చాలా ఫీల్ అయ్యాను సార్. గట్టిగా వెతికాను.

0: లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత పెద్ద విషయం. ఒక నిమిషం టైం ఇస్తా అంటారు,
1: నచ్చితే ఇంకో నిమిషం ఇస్తాను.
0: ఏం చెప్పాలి,
1: కబుర్లు చెప్పు.
0: నన్ను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కత్తిలా ఉంటుంది. కాగ్నిసెంట్ లో జాబ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.
1: కబుర్లు చెప్పకు, కబుర్లు చెప్పు.
0: మీకు నాకు సరిపోదు, సెట్.